దేవేంద్రే, ఆయన అంశుడిదే పుట్టునాయి అర్జునే. అర్జున నా మనసు దృతి ఏ తుండు పరిపడిన పరీక్ష మలిపెరగబోడాదు. బిరణవేషుడు ఇంద్రకీలకు పరిపే బత్తుది అర్జునులు ఎత్తు పంపే అందయ్యా ముందు వా ఏస నిన్న సన్యాసిల అత్తు క్షత్రియల అత్తు ముందు నాటకనో అత్తు నిజనా బోడితరాత ముత్తురత్నద ఆభరణలు పుర పద్దొయి బంగారు పుర ఉండు నినడ అయితే ఒట్టుకు తొట్టెడు పగరి కైటొంజి బిరు సొంటొడొంజి తళువారు కత్తి ఉందిన మాత దీవందు ముందు లడాయి పేదాడిదిన అత్తు దేవేరిన ఒలితొందద పేదాడిదిన ఇంచిన అర్థాపు చెత్త అందు పంపేగే అపగా కన్ను పులాదు అర్జునే పంపే ఉదర్మే.

0: మామల్ల మై మీద రసినకులు పురాధికులు నికులు దాగించబద్ద అడ్డబూరందుల్లరు దానాడు లక్కలే లక్కలే పండుదు ఈశ్వరే బతుదు కెన్నగా ఆ ఋషినకులు ఒరి ఒరి నా మోనె తువందులరిగే ఈ పనులా ఈ పనులా అంది విషయ పని ఎర ఎర్ర దుమ్ము పరొందిచ్చారు అప్పగా ధైర్యం అల్తుంది ఉంజి ఋషికులు పాతేరు వేరు
1: ఈతనేట కెలింజ భారత నుడి సుగిపు ఈ కార్యక్రమద శృత ఎగ్గినికెనరు నడపాదు కొరనకులు నుడి భాస్కర్ రై కుక్కువల్లి సుగిపు తోన్సే పుష్కల్ కుమార్ పక్కవాదిడు మనోహర్ నలికే విదూషి రేష్మా నిర్మల్ నిత్త రెడ్డనేగ్గే ఎల్లెద తుళుప్రసారుడు.